కర్జకంలో శశగీతర శిల్పి అభిజీత్ ఎవం అల్కా యాగ్నిక్, కథచిత్ర ధడ్కన్, గీతరచన సమీర్, సంగీత నిర్దేశన నదీమ్ శ్రవణ్.